ఆకాశవాణి చెన్నై. గుడ్ ఈవినింగ్ లిజనర్స్. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఇన్ ఇంగ్లీష్ టునైట్ వి బ్రింగ్ టు యూ ద పార్ట్ 2 ఆఫ్ ద డయలాగ్ టైటిల్డ్ ఫ్రమ్ స్లేట్ టు స్మార్ట్ బోర్డ్స్ ఆన్ చేంజింగ్ పెడగాగికల్ ప్రాసెస్. పార్టిసిపెంట్స్ ఆర్ పద్మప్రియ దినేష్ కోఆర్డినేటర్ అండ్ సి కవిత అసిస్టెంట్ హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ జయన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ చెన్నై. The vocation of teaching has undergone a profound metamorphosis, reflecting the changing ethos of education itself. In former times,